ఇంకా పనపరి 54 ఆఫ్రికన్ పనోరామా నాయక జాస్తి గ్నోమ్ డారీరో ఫీచరింగ్ మిస్టర్ బ్రౌన్ ఆన్స్ ఉసా చౌకా.